0: ఆడి సమస్య వచ్చింది అది కరెక్ట్ దోస్ ట్రైన్ సేవలు ఆడి సమస్య వచ్చింది a la cara Volaris 1082, 6100 para 23.
1: Which uniform Papa, desde lo que día Papa 1 y contacto terrestre 219.
0: 30 Volaris 1082.
1: Vamos por Papa 1,